0: నకులే తంగడి నకులే
1: శూన్యకోటి
0: ఎండరత్తే ఎన్న పాసెర పిల్లికి భాష కొట్టు బయదినాలి అని పిరపోవడే ఈ బాలెని నికల్లని బాలెందు బామిలేసి ఎదురు బత్తున్న తాగడే పిరబత్తున్న దుంకడే నికల్లని బాలెందు పుర్లుడు కాంతులే అప్పే దాంటి బాలె పండు దూరం అనపడే పుర్లుడు బామిలే బాలే యాందన పోడు మగ ఉప్పు నచ్చిన రుణ ఎక్కించి బట్టి జన్మా మంది

0: quedar a matar.
1: ఇచ్చిన మల్పులను ఇంకొచ్చి అది నా విషయం ఇచ్చే పనుకులను నేను పూజించి
0: ఈరు పండించిన మల్లెట్ యాందే
2: ఆనందూత ఆయన కైకర్ బతుకి మంద బుద్ధి

0: ఉంది కేశవ్ అన్న. లోకేశ్ ఏమన్నా లైఫ్ ఉండకపోతుంది, ఆయన లైఫ్ ఉందమ్మ మాట
1: లేదు మండ్రి ఆయన అని భారీ అసలు అంతే ఆశ్చర్యమే ఉద్యమి జీవకు జీవాదిత్తమైన దొడ్డను చాలా తప్పు మనుకుంది ఆయన కడే ఉంటే ఆ వేషణ్ణి ఆ దొడ్డనే ఇచ్చింది ఆ ముక్క ఈ జీవన దాయిత పండుతు సోమేశ్వర రుద్రపాద గుంతుదు లాయిపుగా నిన్నే ఆ దొడ్డుగా వంగి పొండు బల్తోంది బతుంది కడలు రాజ్యుడు ఇంక దాయిత మనపడుంది గొత్తాయి జీ ఎండ లాయితే ఎంచనో ఊతుదు బతుదు ఆయన కొన బతుదు దడకు మాడియే అభగ గుత్తానికి ఆశ్చర్యానికి ఎంకే నిందన పూజ్యం ఎంచయాన ఆ పొన్నను బతికే పండుదు అభగ గుత్తానికి వంజి లైఫుడు గొప్పున భారీ సులభ ఆయన వంజి లైఫ్ గొప్పున ఆటే ఖుషి ఆటే కష్టపడు ఆని ఆను బతుకదిన పొండ్లు బేత ఏర్లత్ ఉందే రూప
2: అంద మామా ఎంత జీవన నడిచిన మాత సంగతిని లోకేశడ పండ ఈ ఒప్పు దాండ యాన్ని నన్ను మధుమేపే నీ కొంచె లైఫ్ కొర్పే పండే దాద లోకేశ ఈ పరిస్థితిలో ఎన్న జీవనుడు గోబందులనా పండే అయికాయే యాన్ని సైతండల మళ్ళించి నిన్న దోషను తడదే సైపే పండు పండే ఎంకిల ఆయన మీద నమ్మిక పత్తుని అంచె సోమేశ్వరద సోమనాథ దేవన్ ఎదురుడు ఇంకుల రడ్డి జనల మధుమేయ మధుమేది ఈ ఊరే బొచ్చి పందు దూర దూర పోయా
0: జ్యోతిష తప్పు పనికొచ్చి ఆ జ్యోతిష పంపునకైనా మిత్తి నమ్మ ఏపల కేరదెత్తున్నాడు మమ్మీ జ్యోతిష తత్ర ఏపల సాధి తప్పున్న రాక్షసైరవల్లి గొల్పు కొరిపిన ఈశ్వరే ఉంది 25వ శతమానం జ్యోతిషనే నమ్మ ఇంత విజ్ఞానద మూల ఆధార జ్యోతిషశాస్త్ర తప్పత్తు మమ్మి జ్యోతిష నమయించ నమ్మున అయితే మిత్తిపు ఒకటి మూఢ నమ్మిక బలియాపునంచిన అత్తు మమ్మి నమ్మ జీవన ఆ మూఢ నమ్మికని మీరు నడిపి తిని నీ లైఫ్ లోకేసి
3: పండుగ

అని మొన్న చల్లపిల్లి దాతన ఎనే మీరు మొన్న కట్లాబంద చూపురు చూడతా తో మార్కెళ్ళ సుణ్యాబరి ఇల్లి పోలేత కట్లాబంద మీరు దారుకుతా కోణు తాళో తాళో బయతో బాబాయ్ సకలా పోయితా బాయా పూజ పోయిలే సకలా గెలా తెసల్తా మీరు దాదాపును గుంతానా మొన్న బయరత అత ముజా అర్ధాన్ పో కాణతా తు కా బచావ్ కర్తా చేన్ పోసేత తు ముజా మొగాచే బేబీ యా గడియేతావును తు మొన్న తెలిస్ ఆ